0: وبصدهم عن سبيل الله كثيرا.
1: యహూదీం కంగావి మీహున్న హలాల్ కురవ్వాఫావా రంగళు తకెతి ఏవరింగే మచ్చత్తిమన్ రస్కలాంగె హరాం కురవ్వి ఏవరింగ్ అనియావెరుంగె సబబున్నే అది ఏవరింగ్ అల్లాహ్గె మగుగా గిన గినైం హురసళ ఉళుంగె సబబుం వెస్మే.

0: అది ఎవరెన్నం ఎఖంతన్ నహీ కురవ్వాఫావా హాలుగా ఎవరెన్ రిబా హిఫికంగె సబబున్నే అది మీ స్తకుంగె ముదాత బాతలు గొతుగా ఎవరెన్ క్యోంగె సబబున్నే ఎవరింగె తెరిం కాఫిరుకంగా దెమితిబి మీహున్న వేన్ దెనివి అజాబ్ తిమన్ రస్కలాగె తయ్యారు కురవ్వీమే.
1: لكن الراسخون في العلم

0: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం. దివ్యరాజ్య గారుగా ఎంఎ అయ్యం తెరిన వర తాజా హిగ్గాము ఫీని హిందునకం ఎదుము అదుగు రాజ్యకి మీ అదుగు ప్రోగ్రామ్ ఆయకుం బద్దవు కొల్లి అడుగుని సామియా
1: అది అడుగుడు మరియం సాని
0: అడుగుని మేం మీ అదు మీ మాలయం మీ దని విసార దోహె కొతం ఏంకమ వారే వెహే దోస్తగా సమాలు అంచే బైక్ అంత తం ఎ భోరి కుడ గెంగుళు మా కోటు గెంగుళు మా అది ఎగ్గమ ఉళందు దువ్వా ఫరాయితకం వెస్ మికమ సమాలువే మీ మిసారక దువ్వమున్ దాయరుగా శాఖలు కహాలాంగ్ ఎక్సిడెంట్ ఎంగ్ హింగ్ గుంఫద కమ్మి వెస్ మెదువెరు దానితి మిహురి హాకమక సమాలు ఎత్తి బుమంగ్ హందమ ఫుల్కొంగ్ అరువమంగ్ అడుగుని మింగే అదుగు రాజ్యగే కురియం హురి బేత ధన్వాలాన
1: అదుగు రాజ్య ప్రోగ్రామ్ గా మీ అదు కురియం హురి బేతక బలాయరు న్యావియాని ఫోములోకి ఫుట్సెల్ ముబారా లావియాని నాఫరు కౌన్సిల్ గే నాబల్ ఫుట్సెల్ ముబారా తాగులేగుతు వెస్ మాలుమాత్ కెనెస్తేన్ దెన్ మీకు ఎదురుం పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇందే హిదుమెత్తగా బెహేగుతు వెస్ మాలుమాత్ కెనెస్ ప్రోగ్రామ్గా తిరగ అడగడం ఎంగెనిస్తేన దువహుగా మౌలు అబ్బలాయిరు దివిహిరాజేకి తరికాగ గొతు ముస్సంది గౌమె మీ మౌలు అబ్బలాన కురియం వై హోణిహిరు దువహకి తరికాగ దోస్కము మి కమా బెహేగొతు ముహిము మాలుమాత్కే గెనిస్తేవాణ్
0: అదుగు రాజ్యగే కొరియం హురి ఇతరు ఏని బేతక తెరేగా నమిని ఫోములకే ఫుట్సల్ ముబారాతం అడుగుని మేం బలాలన మీగ ఇతరు అవస్కళియకు అదుగే ఖాస అదే సమ మీగ ఇతరు ఏహున్ తెరిన బేణుమాన ముహిమ మాలుమాత మీ అదుగు ప్రోగ్రామ్ కొరియ దాయరు గెనిస్తేన అదుగు రాజ్య ప్రోగ్రామ్ కి హఫ్తాగా ఆదిత్య దోహం ఫెషగేం బురాస్ఫతి దోహగ నియలం అడుగుని మేం కొరియ గెంద సిసిలా ప్రోగ్రామ్ ఎగుతో మీ అదకి మీ హఫ్తాగా మీ ప్రోగ్రామ్ అడుగుని మేం గిన్నాని ఎంఎ ఫహు దోస్ ఎంకమం ఉమ్మీద్ కురని అడుగుని మెంగి అదుగు రాజ్యగే కురియం హురి బేతకం ఏహున్ తరిం ఇంతజార్ కుర మణికమ ప్రోగ్రామ్గే దెంగ్ హురి బేతక ఎకీగే కురియ దాని రీతి లవ ఎక ఫహు

అది ఎవరెన్నం ఎఖంతన్ నహి కురవ్వా ఫావా హాలుగా ఎవరెన్ రిబా హిఫికంగె సబబున్నే అది మీ సకుంగె ముదాత బాతలు గొతుగా ఎవరెన్ క్యోంగె సబబున్నే ఎవరింగె తెరిం కాఫిరుకంగా దెమితిబి మీహున్న వేందెనివి అజాబ్ తిమన్ రస్ఖలాగె తయ్యారు కురవ్వీమే.

بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا محمد وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، وبعد. ميريغ مي أفاور حفلاغ شرف المهمان ديبراج جيغ عزة الرئيس الجمهورية جنائب الأستاذ حسين محمد لطيف. ميري మీ ఉఫావరి హఫ్లాగా అగుణమెన్నాయకుగా బయరువడన్నవ అగుణమెంగె ఎక్కువరి ఇజ్జత్తరి వజీర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హై ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఆనరబుల్ డాక్టర్ ఇస్మాయిల్ షఫీర్ మీరే మీ హఫ్లాగా అగుణమెన్నాయకు బయరువడన్నవ ముగిందవ సౌదీ అరేబియాగే ఇజ్జత్తరి సఫీర్ అల్ ఉస్తాజ్ యహ్యా ఇబ్న్ హసన్ అల్ ఖహ్తానీ మీరే మీ హఫ్లాగా బయరువడన్నవ ముగిందవ బేరుగ ఇజ్జత్తరి మెహమాను కీరిత్ ఖురానా బెహే قومي مركز هنگما حوال وڈائن هنوی منسٹر آف سٹیٹ فور اسلامی افیئرز الاستاذ عبداللہ سعدان اسلامی مرکز کے اس امام فضیلت شیخ محمد لطیف ادی می جلسہ گا بیر وڈائن نوا ایم اے عزت ترین لوبے داری ورن بیلے نیورن جلسہ دورا گاتوں اڈو سمون گندوا ایم اے عزت ترین السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ادے کیرت قران کیوم گے قومی مبارک తిరీస్ అవ్వన ముబారాయ్ ఇఫ్తితాహు కుర్ముగే మీ జల్సాగా ఎమ్మే బావరిన్న అల్గోన్ మర్హబాద్ అన్నవా షుకుర్ దన్నవా కిరిత్ ఖురాన్ కియోముగే ఖౌమీ ముబారాత గెనేఫావా బదల్తోగే తెరేన్ మిఫారుగే ముబారాయ్ బేవిగే మిదనీ వర తఫాత్ గొదక మీ బదల్తోగే తెరేన్ ఇతురవ్వెస్ ఇస్లాహు కురంజే బయ కంతత్త హురికన్ అల్గోన్ మెంగే సమాల్కమ వని ఆస్ఫ ఇరాద్ కురవ్యాం ఎంగ్ అహరుం అనెంగ్ అహర మీ ముబారాతుకు కంకం తరగి కురేగిన్ దాన్ ఎగోడన్నవాన్ ఫదాంగ్ మీ ముబారాత మిది అహరు ఫెషిగెన్ దివ్యరాజ్యగ తారీహు గవిస్ గెనవును ఎమ్మె ముహిమ్ము బదల్త వని గెనైఫ్ ఎయి ఇజ్జతి రైసు జుమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ మొయిజ్ కీరిత్ ఖురానుగ ఇల్మ్ ఫెతురు మట్టక దెవ్వ అహమ్యతుగె తెరేన్ మీ ముబారాతుగ గదరు మతికురుమ షరఫ్వరికం ఇతురు కురుమట్టక వరబొడితి ఇనామ్ తకివ్వని కండ అళువాఫ్ మీ ఫుర్సత్కు ఇజ్జత్ రైసు జుమూరియా డాక్టర్ మొహమ్మద్ మొయిజ్ అల్గొండ వార ఇఖ్లాస్ తరికమాయకుగా షుకుర్ దన్నో అది హయాకు మీ ఫుర్సత్కు అల్గొండ షుకుర్ రద్దు కురాహీం బణి అల్గొండ మెంగే లొబేతి ఎక్వరి నాయబ్ రైస్ అల్ ఉస్తాజ్ హుసేన్ మొహమ్మద్ లతీఫ్ కొమ్మె అహరకు ఎస్ మీ వేతు హర్తహుగ ఫహు హర్తహుగ ఎమ్మని ఫాన్ వగు తూస్కురవ్వ మీ ముబారాయ్ ఇఫ్తితాహ్ కురుంగ జల్సాగ అబదుస్ బైర్ వడన్నో ముంగెందే ఎకమట్టక ఇజ్జత్ నాయబ్ రైస్ అల్గొండ మెంగే ఎక్కువరి నాయబ్ రైస్ అల్ ఉస్తాజ్ హుసేన్ మొహమ్మద్ లతీఫ్ వర ఇఖ్లాస్ తరికమాయకు అగో షుకుర్ దన్నో నాయబ్ రైస్ కివెస్ మీ ముబారాతుగా జమాంతకి వందేం బ్యారి ఓడాన్నవి దరివరి హైసియతం బ్యారి ఓడాన్నవి బేఫుళ వర రీత్కో ఉర్వంకేవ విదాళువ బేఫుళ అగొండ మెంగే నాయబ్ రైస్కి అదే మీరే మీ ఫుర్సతుగా అగొండ మాగిన వాహక దక్కాక నెతీం తీ లొబ్బె దరివరున్న అగొండ హివ్వరుదెం బెలెనివరిన్ తి కురవ ముంగెందవా బూర బియ మసక్కత అల్గొండ్ తౌరీఫ్ కురం దివ్యరాజ్యగే తౌలీమి వజీర్ డాక్టర్ ఇస్మాయిల్ షఫీ మీద మితనుగ ఇన్నవి కమట్టక అల్గొండ్ వరబ్బుడ ఎమ్మని ఫాన్ షుకుర్ దన్నో తౌలీమి నిజాంగి తెరేం కీరిత్ ఖురాన లోబి జస్స ఖురానకి తౌలీమి నిజాంగి ముహిము అసాసెక్కముగా కండెళువుమ డాక్టర్ ఇస్మాయిల్ షఫీ కురవ ముంగెందవా మసక్కే పుడతక అల్గొండ్ తౌరీఫ్ కురం వకి మాద్దాగి గుతుగ ఇమ్తిహాను నగే మాద్యాగి గుతుగా అమజస్సుమ కురో ముంగెందో ఆమె సెక్కెవ్వెస్ మీ ఫుర్సత్గా అగుణ్ ఫాహ కురం ఇన్నని అగతని మొహాదిల్ ఫుర్స లియతఖద్దమ బి జజీల్ షుకుర్ వఅజీమ్ అల్ ఇమ్తినాన్ ఇలా సఆదత్ సఫీర్ ఖాదిమ్ అల్ హరమైన్ షరీఫైన్ లదా జుమూరియత్ అల్ మాల్దీవ్ అలా ముషారకతిహి వహుదూరిహి మానా ఫి హాదల్ హఫ్ల్ అల్ కరీమ్ ఇన్నని లియతఖద్దమ బి జజీల్ షుకుర్ వల్ ఇమ్తినాన్ إلى مقام خادم الحرمين الشريفين الملك سلمان بن عبد العزيز آل سعود وإلى سمو ولي العهد صاحب السمو الملكي الأمير محمد بن سلمان بن عبد العزيز آل سعود وإلى معالي وزير الشؤون الإسلامية والدعوة والإرشاد الدكتور فضيلة الشيخ الدكتور عبد اللطيف آل الشيخ على دعمهم الكريم لجمهورية المالديف في نشر تعاليم القرآن الكريم وحفظه وتلاوته إننا جميعا على علم بما يقوم به جامع الملك سلمان بن عبد العزيز آل سعود في جمهورية المالديف
من احتضان لمئات الطلاب والطالبات في فصول تهتم بحفظ القرآن الكريم. وإننا لجدير بنا أن نذكر أن الحفاظ في جمهورية المالديف حاليا وقد وصل عددهم إلى أكثر من 300 حافظ وحافظة في العصر الحديث ولله الحمد. وإن هذا الجامع يقوم باحتضان هؤلاء الطلاب، والحمد لله على أن من علينا بهذه النعمة العظيمة ولله الحمد والمنة. أقول جواهك كركلانا تيمة بفرنا شكر دانوما كيرت قرآن به قوم مركز. أقول من ستيت مينستر عبد الله سعدان ليدرشيب قرآن من عندها مسكتك كي تعريف حق مسكتك ملي راجع أوديشن بابا ඒක තෙරෙයින් එම්මේ ෆහකොල්ලේ දරිවරුන්න මේ මුබාරාතුගේ සෙමි ෆයිනල් ඉන්තිසම් තක කොරවවා මේක තෙරෙයින් අදි එම්මේ ෆහකොල්ලේ දරිවරුන්න ෆයිනල් දෙවෙනි මගු කොට්ටව මේ මුබාරාතවනි වර ખાસ බදල් තක ගෙනිෆ් කොම්මේ කුජ්ජක අමෙල්ල බෑවරි මුග ෆුර්සත් මේ මුබාරාතු හොළුවාලේ ෆේ මෙවනි මේ මුබාරාතුගේ ඉනාම්ත මිහාර මති කුරේ ෆුරිලේ බොඩුකම් හගීගතුක කොම්මේ කුජ්ජක වෙස් උපාවරි කමයකුගා බෑරුමුගේ මගු මෙහාර එබේ එවස් මොසසය හොරහක නුෙ කොම්මේ කුජ්ජක බෑරුමුගේ ෆුර්සතේ බේ එහෙමීම මේ බදලුගේ තෙරෙන් මේ හාසල් කරවේ නතිජය මෙදු ගවුන් මේ විස්තාලම් මේ වණෙන් හොද කුජ්ජවියම් එවවන හොද කුජ්ජවියම් කුජ්ජක ලිබේ ඉනාම আদি එම්මේ මති තවලී මේ මරහලයි වාසිලුම රයිස ජුමුරය දෙබ ස්කෝලර්ෂිප් මේ මුබාරතුගේ තෙරෙන් වනි ෆහීවගෙන් ගොස්ව එහෙමීම මේ මුබාරතුගේ ವಕ್ಕೆ ಮೋಸಸಾತ ಹೊರಸ್ಕೊ ಕೊಮ್ಮೆ ಕುಜ್ಜಕ ವಾದ ಕುರ್ಮಗೆ ಫುರ್ಸತ್ ಹೊಳುವಾಲೇಫ್ ಮಿ ವಣಿ ಹಗೀಗತ್ತು ಮಿಗೆನ ಬದಲ್ ತಕ್ಕ ಗುಳಿಗೆ ಕಿರ್ ಕುರಾನ ಬೇ ಮರುಕಜುಂ ಕುರೋಮ್ಗೆ ಎಂದ ಮಸೆಕ್ಕತ ಅಗೊಂಡು ತೌರೀಫ್ ತಕುರಾರ್ ಕುರ ಕಿರ್ ಕುರಾನ ಬೇ ಗೌಮಿ ಮರುಕಜ್ಗೆ ಗೊಫಿತ ಮಿಹಾರ್ ತಿರೀಸ್ ರಶಗ್ಗ ವಣಿ ಗಾಯಂ ಕುರೈಫ್ ಅದು ಇತುರು ವಿಹಿರಶಗ್ಗ ಗಾಯಂ ಕುರುಮು ಮಸೆ ಕುರಿಯ ಬದೆ ಫನ್ಸಾಸ್ ಅತ್ ತನೆ ಬಿನಾ ಕುರುಮುಗ ಮಸೆ ಕುರಿಯ ಬದೆ ಅದು ತಿರೀಸ್ ಎತ ತನೆ ಮಿಯನ್ನ ಹರುಗ್ ಬಜೆಟ್ ಅವ್ವಾನಿ ಇತುರ್ ಕುರಂ ದನ್ನವಾಫ್ ರೈಸು ಜಮೂರಿಯಾ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮೊಯಿಝುಗೆ ಅಮಾಜ್ ಕಿ ಮುಳಿ ರಾಜ್ಯ ಕಿರಿತ್ ಕುರಾನ ಬೆಹೆ ಮರುಕಸ್ಗೆ ಗೊಫಿತ ಫೆತುರ್ಗಿ ದಿವ್ ಏಕಮ ಇಸ್ಲಾಮಿ ಕಂದಿತಕ ಬೆಹೆ ವುಜಾರಾಯ್ ಮಿದನಿ ಮಸೆಕ್ಕೆ ಕುರಮು ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಆಲ ಮೇ ಮಸಕ್ಕತುಗ ಬರಕಾಯಲ್ಲವ್ವ ಮಿಕಂ ಕಬೂಲ್ ಕುರವ್ವ ಅಗೊಂಡ್ ಮೆಂಗೆ ರಾಜ್ಯಗೆ ಕಂಕೊಳ್ತಕ ಕಿರಿತ್ ಕುರಾನ್ಗೆ ನೂರುಂ ಅಲಿಕೊದ್ದೆವ್ವ ಅಗೊಂಡ್ ಮೆಂಗೆ ಮಿ ಜುವಾನ್ ಜೀಲುಗೆ ಹಿತ್ತಕುಗ ಮಿ ನೂರು ಲವ್ವ ಕುರಿಯಂಗ ಜೀಲ ಕುರಿಯಂಗ ಕರುಣ ದಿವ್ಯರಾಜ್ಯ ಉಫುಲಾದೇನೆ ವಾರಿಸುಂತಕ್ಕೆ ಗುತುಗ ಮಿ ಜುವಾನ್ ಜೀಲು ಲವ್ವಾಶಿ. ವಸ್ಸಲಾಮ ಅಲೈಕುಂ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತುಹು.

0: కొమ్మె రషె, కొమ్మె బందరే, అది కొమ్మె గదుర బినాకురముగా హిమేంకమాయకు ముహిము మసెక్కెత్తకే కురముందా, అది కురవి ఇంజనీరున్న ఫణి మసెక్కెత్తైన లిబును తారీహి కురియరుమె. ఎమ్మె ఫురతమ దివెహి ఇంజనీరుం గౌమ కొద్దెవము గెందవా ఖిద్మతుగె అగు వదం కురవము గొతుం కౌమీ ఫెంవరుగా ఇంజనీరుంగె దుహె ఫాహల్ కురుమ కండాళువా దెవ్వా కండాళువా దెవ్వి కమట్టక ఇజ్జత్తెరి రైసు జుమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ మొయిజ్జా ముళి ఇంజనీరింగ్ దాయిరాగి నముగా నుహను ఇహ్లాస్ తరికమాయికి శుకురు దన్నవ. మణిక్ఫానకి హుదు ఇంజనీరే, ఇంజనీరగి హైసియతున్ తఫాతు ఎగి ఎకి రొంగుతకుం గౌమ గిన గుణ హిద్మెక్కొద్దెవ్వాఫావా బేఫుళే. ఎహెంకమున్ మీ షరఫ్వెరి దువస్ అల్గుణ మెన్న కండాళువా మీ దెవ్వి మీ దాయరాగె బురదన అగు ఎమ్మె రగళ దినవడాగన్నవా బేఫుళగ్గి ఫరాప్పుళం కమవ్వుమి దివెహి ఇంజనీరున్న లిబే ఇతురు ఫహురే. మీ హఫ్లా షరఫ్వేర్ కొద్దమట్టక అల్గొండ్ మెంగె దౌవత్ కబూల్ కురవ్వ వడాగందెవి కమి మీ హఫ్లా లిబిగెందియ ఇతురు పురిహమ కమె. అదిహమ ఎహెమ్మె మీ మినిస్ట్రీగె హింగముగా ఎమ్మె ఇసుకొం హుణ్ణవి ఉమ్రాణి తరగ్గీగె ముహిము మష్రూత తంఫీజ్ కురవముగె బూర మస్సూలియత్ అదా కురవము గెందవ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్లా ముత్తలిబకీవెస్ మీ దాయిరాగే తజుర్బాకారు ఇంజనీర్ ఎక్క మీ ఫుర్సతుగా ఉఫలాయకు ఫాహగ కురం. గౌముగెమ్మె మతీఫంతీగా ఇంజనీరుం కౌమీ తరగ్గీగే సియాసత్ బట్టం కురవ్వము గెందవమకి మీ దాయిరాగా మసెక్కె కుర కొమ్మె ఫరాతుక లిబే యగీంకమే అది హివ్వరే. అల్గొండమెంగె మీ గౌమకి కుది జజీరా రత్తకెగ్గి మచ్చ ఎకులైపావా బీన్ తిరి కండుగె సరహద్దు బొడు గౌమె. కొమ్మె ఎయాపోటే, కొమ్మె బందరే, హిక్కాఫావా కొమ్మె బిమే, కొమ్మె బ్రిజే, అది కొమ్మె ఇమారాతెగ్గె ఫహతుగావని బిముగె దతికమ గద కండుగె గదఫద మాహౌల మూసుమీ బదులుతోగె నురక్కల లొజిస్టిక్స్కె దతితోగె తెరేగా హల్లు హోదా దెవ్వి ఇంజనీరుంగె ఫన్ను వెరికమ హుణరు వెరికం. మేదు మిదకే కౌముగ తరగ్గిగి నారహుగా హాసిలు కొఫ్ఫావా కురేరుం తగకి ఇంజనీరుంగె ఫరుమా కురుమా హిసాబు జహుమా బెలిహెట్టుమా అది బుర మసెక్కతుగే నతీజ. మిరేమి ఫాహకురా మిరేమి ఫాహక కురని మా కురింవెస్ దండవంజేఫావా శుకురే. అల్గుణమెం కురియ మిగంద తరగ్గిగి మష్రూతగ్గా ఇస్ దౌరెం అదాకురం జెహే మీహెగ్గి హైసియతుం మీ ఫణ్ణుగె మీహుం ఉఫులా బుర అల్గొండ కొమ్మె దుహకు ఫెణె. కొమ్మె తరగ్గిగి మష్రూవగ్గి కామియాబీగి ఫహతుగా బుర మసెక్కెద్దకే కురవ్వ ఇంజనీరున్న ఫణ్ణీ ఫరాత్త వే. ఆము రయ్యుతుంగి సలామత రక్కా తెరికం కషవర్ కురుమట్టక హివ్వరాయకు ఉందగు నిమ్ముంత నిమ్మముందా ఇంజనీరింగ్ పండకి గౌమీ బొడతి జిమ్మాతకి ఉఫలముందా ముహిమ్ము దాయిరాయ. అలగొండ దెకేగతుగా మిఫద దువహే ఫాహా కురుముగే మేగండు మక్సద కీవెస్ ఏ బుర మసెక్కెత్తక జిమ్మాదారకముగే అగు వజంకో కౌము బినాకురుముగా ఇంజనీరుం అదాకురా ముహిమ్ము దౌరు ముజితమవ హామకొద్దిను. మేదు అల్గొండ మిదని మీ దాయిరాగే ఫణ్ణీ మింగంతక అహ్లాగి సిఫత మతికో జువాంగ్ దివెహిన్న మీ దాయిరాయిన్ కురియద్దెవేనే మగు ఫహికొద్దెము. మేదు మీ దాయిరాయిన్ కురియద్దాం బేణువ కొమ్మె ఫరాతక దరివరక అది జువాంగ్ ఇంజనీరున్న దండవాదం ఒత్తి మీ నుహను కెత్తెరికమా అమానెత్తెరికమా ఫరువా తెరికం బేణువానే దాయిరా ఎక్కం. అది అమిల్ల కౌమ ఉమ్రాణి తరగ్గి గెణముగే సీదా ఫుర్సతు మీ ఫణ్ణు లిబిగెన్ దాకం ఐజెత్తెరి హాజిరింగ్. మిఫద కులగద రస్మియాతె బేవెణి గినగుణ మసెక్కెత్తకే కురవిగెం. అలగొండ మితన హుట్టి మిహురి మర్హబా దండవంకముగా వీణమవెస్ మిరే మిరే దెవే ఎవోర్త కండెళముగే మర్హద కురియ గెందే గొయ్ దండవాలుమకి ముహిముఖమెక్కముగా దెకెం. మీ అహరుగే మీ ఎవోర్తక కురిమత్లుముగ ఫుర్సతు దిహ దాయరాకు హుళువాలెవును ఎ దాయరాతకకి మసక్కతుగే ఎకి మర్హలాతక ఫణ్ణుగె తఫాతు రంగుతకు హోదాఫావా కామయాబీతకం అమాజ్కో కండాళాఫావా దాయరాతకే. మీ ఎవోర్తకం ఇంజనీరింగ్ దాయరాగ ఫరాతకు బొడ్డు తర్హీబె లిబా లిఫా వాకమ లిఫ లిబిగన్ దియక ఉఫదాయకు ఫాహాకుర. మిగతు ఎకి దాయరాతకు జుమ్ల హద్ది హై అప్లికేషన్ హుషాళాఫావే హుళువాలెవుడు దిహ దాయరాగ తెరే అద్ దాయరాకు షరత్ ఫురిహమవా అప్లికేషన్ లిబిఫావే. షరత్ ఫురిహమవి హుషాళుంత వజంకురుముగే మసక్కె కురియ గెంగస్వావణి ఎకమట్టక ఎకులవాలెవుడు హాస కొమిటీయకు కండళిఫావా ఉసూల్తక ఎవోడుగు మక్సుత్తక ఎగ్గువా గొత్తుగ మతి. మీ కొమిటీ ఎకులవాలగెం వణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుళుంగురి గుజారా తౌలీమీ దాయరా దెమెహెట్టనివి తరక్కి అది తిమావశీకి దాయరా ఇంజనీరింగ్ ఫండుగ జమీయాగి ఇతురు ప్రైవేట్ సెక్టర్ తంసీల్ కురవ్వ జుమ్ల హైద్ దాయరాగే మెంబరుంగే మచ్చ. మీ ఎవోర్త ఇన్సాఫ్ వెరికమాయకు వజం కొద్దెవ్వి ఇవల్యుయేషన్ కమిటీకి మెంబరున్న నుహను ఇఖ్లాస్ తెరికమాయకు షుకుర్ దండవ. అది మీ హఫ్లా ఇంతిజాం కురుముగా బుర మసెక్కెత్తకే కొద్దెవ్వి ఎమ్మెహా ఫరాతక మసెక్ కురవి మసెక్కెత్త ఫాహగకో ఎ ఫరాతక వెస్ వర హాస షుకురే అరిస్కురం. అది మిరేగ మీ హాస హఫ్లాగా షరఫ్వెరి ఎవోర్త హాసిల్ కురవ్వ ఎమ్మెహా ఫరాతక తహుణియా ముబారక్బాది దండవ. ఆదే మీ తారీహి హఫ్లాయ తీ ఎమ్మెహా బేఫలున్న అదివె సెఫారు మర్హబా దండవ. అలగుండ్ దువాకి అలగుండ్ మెంగ మీ లబుబతి కౌమ హురిహా గొత్తకుం వెస్ తణవస్ ఫాగతి అది బాజ్యవేరు ముస్తక్బలే మింవర్ కురవ్వం. అలగుండ్ మెంగ్ ఎమ్మెంగ్ మీ గౌమట్టక కురముందా ఇహ్లాస్ తెరి మసెక్కెత్తవుగా బెరకెల్లవ్వ కౌమీ హిద్మతుగా సాబితు వెతిబుగే హే తౌఫీగ్ దెవ్వం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్.
1: ಶುಕುರಿಯಾ ಸ್ಟೇಟ್ ಮಿನಿಸ್ಟರ್ ಹಾಜರು ವಡಾಗನ್ ತಿಬ್ಬೆವಿ ಎಮ್ಮೆ ಹಾಬೇಫಳು ರಾಜ್ಯಕ್ಕೆ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ದಾಯರ ಕುರಿಯರ ಮುಂಗಾಸ್ಪಾವಣಿ ಮಿ ಕೌಮುಗೆ ಎತ ತರಿನ್ ಜಮಾನ ಬದಲ್ ತಕ್ಕ ಫೆಹ ಕುರ್ಮ ದೆಕ್ಕೆ ಹಿವ್ವರ ವಿ ಮತಿವರಿ ಕುರ್ಬಾಣಿಗೆ ಸಬಬು ಜಮಾನು ಸುರ ಅಳಗೊಂಡ್ಮೆಂಗೆ ಖಾಬ ಫ್ಯಾಂಬೇಣು ಕುರಿ ಆದಾಗೆ ಉಕುಳು ತಕ್ಕಂ ಫೆಶಿಗೆ ಮಿ ಅದುಗೆ ಜಮಾನಿ ಟೆಕ್ನಾಲಜಿಯ ಹಮೆಯ ಮಿ ದಾಯರ ದತುರು ಕುರಿ ಕೊತಕಿ ಹಕೀಕತುಗ ವೆಸ್ವರ ಇಬ್ರತ್ತರಿ ಫಹುರುವರಿ ತಾರೀಖೆ ದೆಮ್ಮಿ ಹಫ್ಲಾಗ ಉಣ್ಣಾಣಿ ಮಿ ತಾರೀಖಿ ರೀತಿ ದತುರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ದಾಯರಾಯಿಂಗ್ ರಾಜ್ಯ ಹೋದಾ ಫಾವ ಬೊಡ್ದಿ ಕುರಿಯರುಂತ ದಕ್ಕುವಾದೆ ಖಾಸ ವಿಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಬಲ್ಲವಾಲವ್ವ.
2: ಜಮಾನುಸುರೆ ಅಳ್ಗುಣ್ಮೆಂಗೆ ಕಾಬ ಫ್ಯಾನ್ನಕಿ ದಿವೆಹಿ ವೆಶಿಗೆ ಹೀಗ ದಿರಿವುಳುಂಗೆ ಕೊಮ್ಮೆ ಕಮಕ ದತುರ್ ಫತುರ ಗೆದರ್ ಬಿನಾಕುರುಂಗೆ ಆಗುತ್ತಂ ಹೋದಿ ಬಯ ಫುಳಿಬತ್ತಿಯ ಫಾನೂಜ ಬಿಗರ್ತ ದೂಕೊಲ್ಲುಮಫಹು ಜಮಾನಿ ಇಂಚಿಂತವುಗೆ ಹೀಗ ರಂಗಲಿ ಕೊಲ್ಲಿ ಬಯ ದಿವೆಹಿ ರುಕುಗೆ ಬೊಂತೀಗ ಕಶಿಮಲುಗ ರಾವಕ್ಕೊ ಮುಳುನು ಮುಸ್ಲಾತ್ಗೆ ನಿಜಾಮ ದುನಿಯಗೆ ಮೆ ಜಮಾನಿ ವಸೀಲತ ಬೇನ ಕೊಲ್ಲುಮುಂದಾವಯ ರುಕ್ಫನುಗೆ ರಿಯಲ್ಗೆ ಹೀಗಯ ಫಲೀಗೆ ಹಿವ್ವ ಮಾಕಂಡು ತಂ ಹುರಸ್ಕುರಿ ಹಿವ್ವರ್ಗದ ಬಯ ಸಗಾಫಿ ಒಡಿದೋಣಿ ಫಾರ ಫಣ್ಣಿಯಾ ಗೊತ್ತವಗೆ ಹೀಗ ಬೊಡತಿ ಬದಲ್ತಕ್ಕೆ ಗೆನ ಕೊಳದಾಣ ಬಯ ಮೀ ಕೊಮ್ಮೆ ಕಮಪು ಫೆನ್ನನಿ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಕೊಳದಾಣ ಕಂ ಫಣ್ಣು ವೆರಿಕಂ ಹುನರ್ ವೆರಿಕಂ ಮೀ ಫೆನ್ನಾ ಹುರಿ ದಿರಿ ಹುರಿ ಮಿಸಾಲ್ದ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗ ಜಮಾನಿ ಟೆಕ್ನಾಲಜಿ ನೆದ್ ದ್ವಸ್ವರೆಗ ದಿವೆಹಿ ಕಾವ ಫ್ಯಾಂಕು ಫಾವ ಕಿಸ್ಸರ್ ವಡಾಮ್ಗೆ ಮಸೆಕ್ಕೆತ್ತಕ ಬಲಾಲ್ಗು ಫೆನ್ನನಿ ಮಿಯದುಗೆ ಇಂಜಿನಿಯರುನ ಬಿಸ್ ಮಿಸಾಲಕ ಫುದೇನೆ ಮಸೆಕ್ಕೆತ್ತಕ್ಕೆ ವಿಗೊತ್ತಗ ಲಕುಡಿಗೆ ಬಾವೆತ್ತಕ ದೋನಿಗೆ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಇಫಾಟಾಣಿ ಗೊತ ವಯ ಕಂಡುಗೆ ಒಯವರು ದೆನಗತುಂಗೆ ಫುರಿಹಮ ಇಲುಮಿ ಫಾವ ಬಯಕ್ಕೊಫಾವ ಕಮಿಕ್ಕಂ ಕಶವರು ಒಡಿದೋಣಿ ಫಹರುಗೆ ಕಿಸ್ಸರುಗ ಜಮಾನು ಸುರಿ ದಿವೆ ಹಿಂಗೆಂಗುಳ ಇಹು ಬಟ್ಟಮ ಮಾಬುಡು ಬದಲತಕ್ಕೆ ನುಗೆನೆಸ್ ಮಸ್ಸೊಡಿಗೆ ರಿಯಾತ ತೀರ್ಕುರುಮಫಹು ಹರುದುವೆ ಲೀಗ ಒಡಿದುವಾಣೆ ಇಂಜಿನ್ ತಂಗಳ ದಿವೆಹಿ ಮಸ್ಸರಿಕಂಗೆ ಸಿನಾತ ಇಂಗಿಲಾಬಿ ಬದಲೆಗೆನೈ ಎಕಮ್ಗಾ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಫುರಿಹಮ ಹಿ ಸಾವುಗೆಂಗ್ ಅದಿ ಕುದಿ ಜಜೀರಾ ತೋಗೆ ದೆಮಿದ್ಗಾ ರಕ್ಕಾತರಿ ಕಮಾಯಕ ದುವಹುಗೆ ದತುರು ತಕ್ ಕುರುಮ ಬೇನು ಕುರಿ ಕೊಮ್ಮೆ ಉಳಂದ ಕುಂ ಫೆನ್ನನಿ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಫುರಿಹಮ ನಮೂನಾ ಫುಳಿಬತ್ತಿಗೆ ಅಲಿಂ ಜಮಾನಿ ಇಂಜಿನ್ಗೆ ತಕ ಬದಲು ಕುರುಂಗಾವೆಸ್ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುಂ ತಿಬಿ ಎಮ್ಮೆ ಕುರಿ ಸಪುಗ ಮೊಬೈಲ್ ಫೋನಾ ಮುವಾಸ್ಲಾತಿ ವಸೀದತ್ತ ಮುಳಿ ರಾಜ್ಯ ಪತ್ರಾಲುಂಗಾವೆಸ್ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುಂ ತಿಬಿ ಅತುಕುರಿ ಒಳಾಲಾಗಿನ್ ಎಮ್ಮೆ ಕುರಿ ಸಪುಗ ಮಿ ಕಾಮಯಾಬಿ ತಹುಗೆ ಅಸ್ಲಕಿ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಸಿಕುಂಡಿ ತಹುಗೆ ವಿಷ್ಣು ಕನ್ಯಕೀನ್ ದಿವೆಹಿ ರತ್ತಕಂಗ ಎಮ್ಮೆ ಬೊಡು ಜಮಾನಿಯ ಬದಲಕಿ ರತ್ತ ಗುಳಾಲು ಮುರಿ ಜೇಳು ರಡ್ರ ಶಂಗಾರ ಫೇಬ್ ಮ ಫಸೇ ತಕಿಂ ಹೋದು ಬಂದರು ತಂಗ್ ಹೆದು ಎಫಹು ಮಗುತಕ ಫೆನಾ ನರ್ದಮ ಅಗ್ನಿಸಾಮ್ ಕಾನ್ ಕುರೆ ಮುಂದಿಯು ಖಂಡುಮಗುಂ ಕುರ ಮುಂದಿಯ ದತುರ್ತಕ ಬ್ಯಾಗ್ ಮಗುಸ್ ಅಖ್ತಿಯಾರ್ ಕುರಂ ಫೆಶು ಆಬಾದಿ ತೊಜ್ಜೆ ಪವಾ ರಕ್ತಗೆ ಬಿನ್ ಹಿಕ್ಕುಮ ರಗ್ ಗಿರಾಗೆ ನುದಾನೆ ಕುತ ಬುಡುವಿಲ ಜಹಾ ತೊಶಲು ಪದ ಕಂಕಂವೆಸ್ ದಿವೆಹಿಂ ಕುರಂ ಫೆಶಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ಗೆ ಕೊಮ್ಮೆ ಬುಡು ಕಾಮಯಾಬಿ ಫಿಶ್ವಾವಣಿ ಸುವಾಲಕುಂ ಹಲ್ಲು ಕುರಂಜಹಿ ಮಸ್ಸಲೆಯಕುಂ ಅದು ಮಿಹಾರವ್ರೆ ರಂಗಳು ಗೊತೆಂಗ್ ಉನ್ನಾನೆ ಕಮಂ ಉಮ್ಮೀದ್ ಕುರುಂಗೆ ಹಿವ್ವರಕುಂ ಮಿಹಾರುಗೆ ಕೌಮಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ದುವಸ್ ರಾಜ್ಯಗೆ ತಾರೀಹುಗಾ ಫಾಹಗವಣಿ ಆ ಫಿಶುಮಿಗೆ ಗೊತ್ಕ ಅಳುಗನ್ಮೆ ಮಿಯದು ಮಿ ತಾರಫ್ ಕುರಣಿ ಇಂಜಿನಿಯರ್ಸ್ ಅವಾರ್ಡ್ ಮಿ ರಾಜ್ಯಗೆ ಬಿನಾ ಕುರುಂಗೆ ದಾಯರಾಗ ಫಾಹಕ ಕೊಲ್ಲವೆ ಇಲ್ಮಿ ಖಿದ್ಮತ್ತರಿ ಅದಿ ಈಜಾದಿ ಮಸಕ್ಕೆತ್ತ ಕುರಬ್ಬ ಫರಾತೋಗೆ ಅಗು ವಜಂ ಕುರುಮದ್ದೆ ಅವಾರ್ಡೆ ಮಿಹಾರಕಿ ಮಿ ಶರಫರ್ ಅವಾರ್ಡ್ ರಾಜ್ಯಗೆ ತಾರೀಹ್ ಫುರತಮ ಪಹರ ಹಾಸಲ್ ಕುರಬ್ಬ ಬೇಫುರ್ನ ತಹನಿಯಾ ಕ್ಯಾಂ ಫಟ್ಟಾಹರು ಮಿ ಅವಾರ್ಡ್ ಹಾಸಲ್ ಕುರಬ್ಬ ಹುರಿಹಾ ಬೇಫುರ್ನ ವರ ಎಹ್ಲಾಸ್ ತರಿಕ ಮಾಯಕು ತಹನಿಯಾ ದಣ್ಣವಂ ಮಿ ನಿಮುಮೆನ್ನು ಮಿ ಫೆಶುಮೆ ಗೌಮಟ್ಟಕ ಎಬೇಫುಂಗೆ ಇಲ್ಮಾ ಉಫೆದ್ದುಂ ತರಿಕ ಮಾ ಹುನರ್ವೆರಿಕಂ ಹುಸ್ಕುರ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಅಗು ವಜಂ ಕುರುಂಗೆ ಮತಿವೆರಿ ಫೆಶುಮೆ ಅಳ್ಗುನ್ ಮೆಂಗೆ ಫುರತಮ ಉಳಂದ್ ಫಹರ್ ಬಟ್ಟಂ ಕುರಿ ಅತ್ತಕುಂ ಫೆಶಿಗಿಂ ಮಿಯದುಗೆ ದಿವಿಹಿರಾಜ ಫರ್ಮಾಕುರ ಇಂಜಿನಿಯರುನ್ನ ಮಾದಮಾಗೆ ರಾಜ ಬಿನಾಕುರಾನೆ ಜುವಾನ್ ಸಿಕುಂಡಿತ ಕಾಹಮೆಯ ಮಿ ವಾಹಕ ದೆಮಿಗೆಂದಾನೆ.

లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అల్ఫాలుల్ అబ్దుల్ షకూర్ సోలి. అబ్దుల్ షకూర్ సోలికి దేహరాజ్యగ కరంటుగ హిద్మత్గా దాయరా గ్యాగండగ ఫన్సా సహర్ వంద ఫాహకులవే ముహిమ హిద్మతకే కూర వఫా బేఫుళే. స్టెల్కోగ కూరిగ మేనేజింగ్ డైరెక్టర్గ ఎదురు మెకానికల్ ఇంజనీరింగ్ హైసియత్ ఉంగౌమి ఫెమరుగా కరంటు ఫెద్దుమా ఫోరుగ దిణుగ వసీలత తరగి కురుమా దాయరాగ ఫండ్ని గాబిల్ ఖాన్ ఎదురు కురుమా ముజఫుంగ కురియరుమా లాభ మసెకే కురంగా వాణి ముహిము దౌరంగ దా కురవాఫా.

కటింగ్ రేకండే గార్జే మీ ఇదివే రాజు ఎక్కాడు. అస్సలాం అలైకుం. ఎంహే తెరిన వర పాచరి అది ఉఫావరి రేఖంగ దిము మివాహ కేస్ మిరేగె ప్రోగ్రామ్ ఆయకు మీ బద్దలు కొన్ని ఆర్గనైజేషన్ సేమ్ అరుణ్ మేం మీరే మీ ప్రోగ్రామ్ కొరియ మీ గిందని స్టూడియో మీరేగె అరుణ్ మేం వివాహ కేస్ మీ ప్రోగ్రామ్గా దక్కాలమ్మిదని అరుణ్ మేంగె ముస్తమం ఫాహం కొల్లవే తఫాదు ఎక్కి మసల్ తగ్గొలేగతు దెన్ అరుణ్ మేంగె తెరేగ సెప తఫాదు మసల్ తబురి దెన్ మీరే అరుణ్ మేం వాహక దక్కాలని ఆయనగుళం దెమ్మెట్టుమట్టక అరుగుణ మెన్న కొరవిధానే ముహిము కదతకాగుళేగతో మీ గుళం ఇతర వరుగద కొల్లుమ కొరవేణి కొంకమెత్తో దెన్ మీ కమాగుళేగతో వాహకద కాలని దెన్ ఆయలే గుళుమకి వర వరుగద గుళుమె అరుగుణ మెన్ ఆయలకు వగుత్తం హేద కురారుగా నూని దిరియుళం కొరియ గెద్దారుగా వర తఫాతు ఎకేకి మసల్తవెస్ ఎబదిమావే మీ కాంతత హల్లు కురుమా అది ఆయలేగుళం వరగ కురుమ కురివిధానే ముహిము కదతకాగుళేగతుం అరుగుణమే మీరేగే ప్రోగ్రామ్గా వాహకత కాదని దెన్ ఆయలేగుళమకి అరుగుణమెంగ దిరిలుముంగే ఎబ్బాదెం వర వరుగత అది బదహి ఆయలగుళమె బినా కురుమకి ఉఫావెరి హమజహే దిరిలుమక కొమ్మెవెస్ బేనుం తెరికమే ఏమ మీరే ప్రోగ్రామ్గా తెరిన మీ బ్యారుముగ ఫుర్సత్ ఎబ్బయింగతో అరుగుణమెంగే నంబర్కి తిన తిన హతరే సుమెం హై సుమెం హై ఏమ మీరేగ ప్రోగ్రామ్ ఎస్ ఫాషాని రీతిలో లవేకప్పు బతులు కొల్లాను.

0: మీ రిపోర్ట్ షాళాఫా ఏ మీ రిపోర్ట్ బేస్ కొఫ రిపోర్ట్ గురి కంకమ్మ రియాయ కొఫ ఖమ బుణని మీ మేఘండ కమితి ఎమ్మె బడు కమిగతు ఏమి ఫా కొఫ మీ అలిత ఇన్స్పెక్టర్ ఉన్న మీ సైట్ బలం ఫుర్సత్ నుదిను ఏ మేఘండ పాయింట్కి
1: సైఫస్ ఈ ఫాకు ఎమ్ గరారు వేసి ఫాస్ కొఫెమ్ అంటే గరారు ఫాస్ కురు మాకీ దెమ్మి గరారు దాని కొంగ హిసాబకత్తో అది హా మ్యాకీగా మీ గరారు హిసాబు ఈరాన్కి కలతకే బలం మిళని ఈరాన్ వెగిన దానికి హిణ బక్కిన బమస్రౌదింగ్ ఉన్నాను
0: మీ గరారుగా మేగండక మీ గరారు ఫాస్ కురు బేణుమకి ఈరాన్గే మీ నూత మీ అలితాగే బోరే బోవే న్యూక్లియర్ మువాహదాయ్ ఎన్పిటి మీ మువాహదాగా హిమిలే గౌమత మీ అమలు కురంజే నూత కేమం వాంజి మీ ఉసూతకి కండలి ఫెబ్రవరి ఎగంతకు అమలు కొర ఈరాన్ అది కూడా మీ హుషేళి మీ అయ్యే ఈగి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీ హుషేళి గరారకి ఈరాన్కి మసలు నూత ఈరాను అలిఫ్తాల్ న్యూక్లియర్ మొహదాగే బుణఫావా ఎగము అమలు కురన్ లాజిం కురా కాంతత్త అమలు నుకురా కమబ్బుణ ఏ మసల సలామతి మజిలిహ వద్ద అలిఫ్తాల్గా సలామతి మజిలిహ హుషాళం మీకి ఇతుర మీ మీ అలిఫ్తాల్గా ఆమ్ము మజిలిహ వెస్ మీ మసల దాణి దెన్ మీ గరారుకు భయం కఫ మీ ఉన్నని మీ అయ్యేకి వెరియాగి మచ్చ మీ అమరు కొఫ మీ ఉన్నని ఈరాన్కు మసలు అలిఫ్తా సలామతి మజిలిహ గెందం దెన్ సలామతి మజిలిహ గెందియామ దెమ్మి మసలు ఇతుర తహుగి కురాన్ తహుగి కురుమఫహు మీ ఈరాన్ అదేకోళ అళంగి ఫియవుళతకే మీ అళాన్ దెన్ ఈరాన్ వెగిందానికి ఈయన తొమ్మిది కురిగా మిసాల కాళ్ళు మేము బల్ ఈరాగు మసలే బెలికముగా వేసి మీ మీ న్యూక్లియర్ ప్రోగ్రామ గుళే గుళుంహురి కంకం అది లీబియా బెలికముగా వేసే భూరి సలామతి మజిలీహ మీ మసల కోస సలామతి మజిలీహు ఫాస్కురా ఫాస్కురుమగ్గి నతీజా గుతుం అలిఫ్తాల్గి ఎండోజ్ మంట ఎక్కువ మీ ఈరాన హమలాది ఫైన్ చేయండి ఏ ఈరాన్ అది ఎక్కడ బారుగా బేణుకోగా ఈరాను మీ కియమకురు మీ ఏమి ఉన్న కురేవేణ కమకు మీకు కురీగా మిన్న మీ కంగిఫా ఒక తబ్బల అలిఫ్తాల్గే సలామతి వజిలి గౌమె గౌమకా దేకుళ మీ మీను కమ్మె కుర్మ గరారె ఫాస్ కొఫియా నోతే కాల అమరే కొఫియా కేమన్ నుజ్జియా ఏ బారుగి బేణుకొగ్గి కేమ కురుముగి వసూలింగ పోవే ఎకమట్టక మీ బొడతి గౌమత ఎగ్గలక అరా మిసాలక ఈరాన్ అది కుల సలామతి మజిలి ఫాస్ కురా కురా కురుమె నూత బారుగి బేణుకొగ్గి ఈరాను అలిఫ్తాల్గి న్యూక్లియర్ మొహదయ కేమ కురువ నిమ్మఫియా బారుగి బేణు కురాన్ ఏమాటికి మిహారే కురముద హంగురామె అముళి తఫాత్ కమకే దెంగన్నాని దునియగి ఉరియా బడితి గమతే బేగ ఈరాన్ దేకుళ నుకుమే ఈరాను అస్కరిగతు బలి కొఫ ఎమిహం బేణువాకమె నతీజా నిరేకం సువాలకి మీ మిహాతన సలామతి మజిలిహం ఫాస్ కురి ఎకహర గరారుతక ఏ నెరుణ అమృతక కొంబంహే కేమం వేఫతి బి కేమం కురువం మిహాతన కొఫ్ఫురి కొం కమ్మిత్తం విశాలక బలాకమైన ఇస్తివారి దౌలే ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ దెకోళ అలిఫ్తాల్ మీ సలామతి మజిలీహ అలిఫ్తాల్ ఆము మజిలీహ మీ మీ మైభూరి గాయండక హద్ది అడ్డి వరక గరారు ఫాస్కొఫ ఇక దూహకొస్ ఏం గరారుక కేమని నువ్వే ఎమీహ్ ఇజ్రాయిల్ బేణువా గత దునియా కాంకం కురం ఇకము ఇజ్రాయిల్ దెకోళ బారుగ బేణు కొగ్గెంగ్ ఇజ్రాయిల్ అలిఫ్తాల్గా గరారక కేమ కురువాక మీ అతను మసకత నువ్వు కురవే కీవేంతో ఇజ్రాయిల్ దిఫా కురంగ్ ఎమీంగ్ ఫహతుగా మీ హుళంగ గౌంతక అమెరికా ఉన్నది ఇకము ఈరాను కింతం ఈరాను మిసాలక మీ గరారు ఐఏఈ గరారు గే సౌభం ఈరాన్కు మస్తుల కొమ్మగ స్మిహారే అతిహమ సలామతి మజిలి దాణి మీ అయ్యి వెరియా గరారు హుషాళా ఏమేమ ఈరాన్కు మస్తుల హుషేళీమా సలామతి మజిలి దెంగ్ ఫాస్ కురా కురుమెగ్గే నతీజాక వెగిన దాణి కిహినెత్తో ఏ మిహార్ ఉఫెదే సువాలకి ఈరాన్ అదెకుళ బారుగి బేణు కొఫ్ఫాణెతో మీ మీ అలిఫ్ దాల్ మిహార్ మిసాలక మిహార్ హింగ్ హింగ్ హంగురామేకి అమెరికా ఈరాన్ అది కూడా కురాంగుర ఏ అలిఫ్తాల్ బేరు అకమెన్ను అలిఫ్తాల్గా ఎండోజ్మెంట్ కురాకమెన్ను ఏమేమ మీ మీ దెమ్ మీ మసలు దాని